వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ వచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం డెన్ బకటక్ దిల్ సో దిల్ తక్ సుజాత చాపణ మనకు సైతా సో చలి చిక్కే చికథా కే చికేతా.